Pacific Music లో రేడియో వనవాటు కమ్ నో సల్వర్ ఆఫ్ కింగ్డమ్ విత్ థాంగా Filipino beat, but solo for knowledge.